0: శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం. మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం గోవింద నామమే మనకు రక్షణ. హరే శ్రీనివాస.
1: నమస్తస్యై నమస్తస్యై శ్రోతలకు మా హృదయ పూర్వక నమస్కారం, స్వాగతం. విశేషంగా శరన్నవరాత్రు యాదేవి శ్రోతలకు మా హృదయ పూర్వక నమస్కారం, స్వాగతం. విశేషంగా శరన్నవరాత్రోత్సవం శుభ సందర్భంగా కలిసిగా శ్రీలంకేశ్వర వ్రతదీక్ష మహోత్సవాలకు జరుపుకుంటున్న ప్రకృతి భక్తులు విశిష్టకు ప్రతీకగా నిలిచే అత్యంత పెద్ద పూల పండగ మహిళలు ఆడపడు బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు విశిష్టకు ప్రత్యేకంగా నిలిచే ఆశ్వయుజ అష్టమి పండగ సద్దుల అలాగే ముఖ్యంగా మహిళలు ఆడపడు కొనసాగుతుంది. అలాగే జరుపుకునే రోజు పండగ బతుకమ్మ భాద్రపద అమావాస్య బతుకమ్మ ప్రారంభం ఆశ్వయుజ అష్టమి అలాగే సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల సందర్భంగా కొనసాగుతాడు. అలాగే కొన్ని మొట్టమొదటి రోజు పండగ అయితే రోజు ఆరంభిస్తుంది. అలాగే
2: నమస్కారం
1: పండగ
2: వినిపిస్తారు వాళ్ళు స్వామి వారి
1: కొన్ని
2: నలభై రోజులు ఆశ్రయాసీత
1: పగారి శ్రుతలరా
2: వినండి దీక్షలో చాలా మమ్మల్ని వింటున్నైతే ప్రతిరోజు మా హృదయ పూర్వక పూజ చేస్తారు. తెలుగు వాళ్ళు పూజలు కనీసం నలభై గంటలు జరుగుతాయి. ఒక గంట పూజ, ఒక గంట కీర్తనం, ప్రవచనాలు అవన్నీ చేసేసరికి రోజు గుడికి వెళ్ళి పూజ చేస్తారు, కీర్తనలు భజనలు పాడతారు,
1: పూజలు జరుగుతాయి.
2: కనీసం రెండు గంటలు జరుగుతాయి. ఒక గంట పూజ, ఒక గంట కీర్తనం, నలభై ప్రవచనాలు అవన్నీ చేసేసరికి వెంకటేశ్వర స్వామి తొమ్మిది గంటలు అయిపోతుంది.
1: నలభై రోజు
2: కొన్ని మంది ప్రతి రోజు పూజలు జరుగుతాయి. రోజు నాది మన తెలుగు సాంస్కృతిక సాధం అవన్నీ రోజు నలభై రోజు వారి వ్రతంలో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తుంటుంది. అందరికీ దొరుకుతాయి.
1: వాళ్ళు
2: వస్తారు, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా ఉంటారు, శుభ్రం చేస్తారు.

0: ఉంటుంది. అందరికీ ఒక కర్తవ్యం ఉంటుంది.
1: గుడికి వెళ్ళకపోతే గుడిలో జనులు ఉండరే ఉండరు.
0: ఒకవేళ 100 మంది వస్తే కనీసం 80 మంది మగవాళ్ళు వస్తారు. 20 మంది మగవాళ్ళు వస్తారు. శుభ్రం చేస్తారు చాలా మంది ఆడవాళ్ళు.
1: ఆడవాళ్ళు గుడికి వెళ్ళకపోతే గుడిలో జనులు ఉండరే ఉండరు. వేసుకుని 100 మంది వస్తే కనీసం 80 మంది ఆడవాళ్ళు వస్తారు. 20 మంది మగవాళ్ళు వస్తారు.
0: ఆడవాళ్ళు ఖాళీ చేతులతో రాదు. ఎందుకంటే ఇచ్చే స్వభావం ఉంది మన మహిళలకు. ఈ పూజ ఏదో ఒక మిఠాయి తీసుకొస్తారు, లేకపోతే వంట చేసేస్తారు. అవి కూడా జరగకపోతే ఓ పళ్ళు పాలు ఆడవాళ్ళు ఆకులు తీసు వంట కూడా చేస్తారు. రుచికరమైన వంటలు చేస్తారు. ఆడవాళ్ళు గుడికి రుచికరమైన వంటలు చేస్తారనుకోండి. ఈ రోజు ఖాళీ కడుపున బయలుదేరు అలాంటి చేస్తారు వాళ్ళే నిశ్చయించు ఆడవాళ్ళు. అందరికీ ఒకవేళ మీరు వచ్చేలా చూసుకుంటారు. ఒకవేళ చాలా మంది భక్తులు కూడా వస్తే కడుపున మీరు మందిరం నుంచి బయలుదేరారు అలాంటి కంచే కడతారు మన ఆడవాళ్ళు. అప్పుడప్పుడు భోజనం తినకపోవచ్చు. వచ్చేలా చూసుకుంటారు. ఒకవేళ చాలా మంది భక్తులు కూడా వస్తే అతిథులకు అన్న సరికని వచ్చేలా చూసుకుంటారు. భోజనం ఒకవేళ చేసి పంపిస్తారు కాలంలో గుడి నుంచి ఎక్కువ కూడా చేస్తారు. వాళ్ళు కూడా తినకపోవచ్చు. 40 రోజులు తినకపోయినా పూజలకు పెద్ద అతిథులకు అప్పుడప్పుడు మగవాళ్ళు వచ్చేలా చూస్తారు. వాళ్ళు చేస్తారు. ఒకవేళ అందమైన ముగ్గులు కాలంలో మన ఆడవాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు మన 40 రోజుల వ్రతంలో పెద్ద పూజలు మిఠాయిలతో అలంకారంతో అప్పుడప్పుడు మగవాళ్ళు బహుశా అలంకారం చేస్తారు. కానీ అందమైన ఆడవాళ్ళు అంటారు కదా, సమాజం మగవాళ్ళు నేర్చుకుంటే మగవాడే నేర్చుకున్నట్టుగా ఉంటుంది. అదే ఒక మందిరం ఒక మహిళ చెందుకోవాలంటే సమాజం అభివృద్ధి నేర్చుకున్నట్టు. అంతేకాకుండా ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు తయారైగా ఉన్నప్పుడు సమాజం మొత్తం రాబోయేగా సలహాలు మన మందిరం అభివృద్ధి చెందుకోవాలంటే మన ఆడవాళ్ళే అభివృద్ధి చూస్తుంటే కదా. అంతేకాకుండా మన ఆడవాళ్ళు వెళ్ళడానికి సలహాలు ఇచ్చిన ఆడవాళ్ళు మన ఆడవాళ్ళే మన సంస్కృతి మన సంప్రదాయాలు మన ఆచార వ్యవహారాలు కార్యాలను అన్నిటినీ కాపాడుకోవాలని నేర్పిస్తారు. ఆడవాళ్ళను కాపాడుకోవాలి, మన ఆడవాళ్ళను రక్షించాలి, మన ఆడవాళ్ళను సంస్కృతిని ఉండాలి, భాష సభ్యతను ఆచార వ్యవహారాలను పూజించాలని కాపాడుకోవాలనుకుంటే మన ఆడవాళ్ళను కాపాడుకోవాలి, మన ఆడవాళ్ళను ధన్యవాదాలు, నమస్కారం, మన ఆడవాళ్ళు మంచిగా ఉండాలి.

ఆదివారం బతుకమ్మ పండుగ ఆరంభిస్తుంది. అలవాటు ప్రకారంగా మారిషస్ తెలుగు మహాసభ మహిళా సంఘం ఏర్పాటు చేస్తున్నారు తమ బతుకమ్మ పండుగ. ఈరోజు ఈ ఆదివారం నాడు ఆదివారం గంటల నుంచి పండుగ మారిషస్ తెలుగు మహాసభ అలవాటు ప్రకారంగా మారిషస్ తెలుగు మహాసభ పండుగ మహిళా సంఘం ఏర్పాటు చేస్తున్నారు. మహిళా సంఘం బతుకమ్మ పండుగ ఈరోజు ఈ ఆదివారం నాడు ఈనాటి కార్యక్రమం ఇక్కడి గంటల నుంచి వందనామి మారిషస్ తెలుగు మహాసభ ప్రాంగణం నమస్కారం వార్షిక బతుకమ్మ పండుగ ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు మహిళా సంఘం వాళ్ళు ఆహ్వానితులు. అయితే శ్రోతలరా, మన ఈనాటి కార్యక్రమం ఇక్కడి పూర్తి అవుతున్నది. వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. హరి శ్రీనివాసా.

0: ముత్యాల స్వరాలు
1: 819 కిలోహెర్ట్జ్ ఈ హె రేడియో మారిషస్
2: మన తెలుగు ఆలయాల్లోను ఈ పండుగల సందడి ఎంతో ప్రత్యేకమైనది
0: ముత్యాల స్వరాలు
2: అలంకరణలు పూజారులు
0: ముత్యాల స్వరాలు
2: భక్తులు కలిసి పాడి
3: మన చిన్ని ద్వీపంలో
2: మన తెలుగు ఆలయాల్లోనూ ఈ పండుగల సందడి ఎంతో ప్రత్యేకమైనది
3: స్వీకరించే ఆలయాల అలంకరణలు
2: ఇవన్నీ పూజారులు మంత్రోచారణరాలకు అందించే
3: భక్తులు కలిసి పాడి కీర్తనలు
2: ఈ రోజు రాగాలు ఈ రెండు కలసిలు స్వీకరించే మహాప్రసాదం
3: ఇవ్వవారి
2: మన సంస్కృతిని తరతరాలకు రూపమైన అనుభవాలు
3: కీర్తిద్దాం
2: ఈ రోజు మన తులి రాగాలు ప్రయాణం కూడా ఈ రెండు పవిత్ర ఆధారణలు చుట్టూ సాగుతున్నాయి అమ్మవారి మహిమను స్మరించుకుందాం శ్రీ వెంకటేశ్వరుని కరుణను కీర్తిద్దాం సంగీతంలో భక్తిని ఆస్వాదిద్దాం

ఒక పండుగ అందంగా కనిపించడానికి పూల అలంకరణలు దీపాల కాంతులు పూజా సామాగ్రి ఎంతో ముఖ్యము. ఆ పండుగకు ప్రాణం పోసేది భక్తుల భాగస్వామ్యం. ఒక పండుగ అందంగా కనిపించడానికి పూల అలంకరణలు కేవలం దీపాల స్థలాలు మాత్రమే పూజా సామాగ్రి అవి మన సంస్కృతికి నిలయాలు. ఆ పండుగ ప్రాణం పోసేది భక్తుల మన సంప్రదాయాలు. ఒక తరం మన మారిషస్ తెలుగు సమాజంలో ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు పూజా మన సంస్కృతికి నిలయాలు. మన భాషకు వేదికలు మన సంప్రదాయాన్ని శుభ్రపరిచి మరో తరానికి ప్రయాణించే పవిత్రమైన ప్రదేశాలు భక్తులు. ఒకసారి మన ఆలయ పాటలు పూజా వాతావరణాన్ని మనసులో పూజా కార్యక్రమాన్ని నిర్వహించే పూజకు ముందు ఆలయాన్ని శుభ్రపరిచే సేవకులమయ్యే గాయకులు తోడనాలతో ఆలయాన్ని అలంకరించే ప్రత్యేక నైవేద్యాలు ఏర్పాట్లు సహకరించే కుటుంబాలు పూజా కార్యక్రమాన్ని నిర్వహించే అర్చకులు కీర్తన పాడేందుకు సిద్ధమయ్యే గాయకులు

ఎవరైనా పూలు తీసుకొస్తారు, మరొకరు పూజకు కావలసిన వస్తువులను సమకూరుస్తారు, ఇంకొకరు భక్తులకు సహాయం చేస్తారు, కొందరు తమ స్వరాలతో దేవుణ్ణి కీర్తిస్తారు. ఎవరైనా పూలు తీసుకొస్తారు, మరొకరు పూజకు కావలసిన వస్తువులను సమకూరుస్తారు, ఇంకొకరు మన భక్తులకు సహాయం చేస్తారు, కొందరు తమ స్వరాలతో దేవుణ్ణి సంప్రదాయాల వెనుక ఇవన్నీ కలిసినప్పుడే ఆలయ నిబద్ధత ఒక సామూహిక ఆధ్యాత్మిక సేవలో పాల్గొనే ప్రతి ఒక్కరిని గౌరవించి మన పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ ముఖ్యంగా వస్తున్న నవరాత్రి సంప్రదాయాల వెనుక పూజాకాలం వంటి సమయ సందర్భాల్లో మన యువత మన పిల్లలు కూడా ఆలయ సేవలో పాల్గొనే ప్రతి ఒక్కరిని గౌరవించడం కూడా మన భక్తిలో భాగమే. ముఖ్యంగా ఈ నవరాత్రి ఈ వెంకటేశ్వర పూజా కాలం వంటి సందర్భాల్లో మన యువత మన పిల్లలు కూడా చిన్న చిన్న సేవల్లో పాల్గొనేలా ప్రోత్సాహి ప్రోత్సహి

అంటే కేవలం మందిరాలు గుళ్ళు దీపం వెలిగించడం మాత్రమే కాదు, మనలోని భయాన్ని తొలగించడం కూడా. మన ఆలోచనలను పవిత్రం చేసుకోవడం, ఆరాధించడం అంటే కేవలం మందిరాలు ఉన్న వారికి దీపం వెలిగించడం మాత్రమే కాదు. మనలోని భయాన్ని తొలగించడం, ఆలోచన పవిత్రం చేసుకోవడం, మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, నడిపించి మన చుట్టూ ఉన్న వారికి మంచిని పంచడం, వారికి అమ్మవారిని శక్తి స్వరూపిణిగా ఎందుకు పిలుస్తాము ఆలోచించినప్పుడు, దాని జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ముందుకు శక్తి. మీరు వింటున్నారు వారికి మనసు. ఈ రోజు మన ప్రయాణం నవరాత్రి ప్రియమైన శ్రోతలారా, మీరు వింటున్నారు.

0: పవిత్ర గాలు కార్యక్రమం మీ ఆర్జే వర్షతులు
1: అమ్మవారి ఈ రోజు మన ప్రయాణ నవరాత్రి మహోత్సవం యొక్క ఆధ్యాత్మిక విశిష్టతతో కొనసాగుతోంది
0: శుభ నవరాత్రి
1: ఈ పదంలోని ఒక ప్రత్యేకమైన పవిత్రత ఉంది
0: దుర్గమ్మ తల్లి
1: తొమ్మిది రాత్రులు అమ్మవారిని వివిధ రూపాలు ఆధారి ఆరాధిస్తూ పదవ రోజున
0: విజయాన్ని
1: ధర్మాన్ని
0: శుభ
1: సరస్వతి తల్లి
0: స్మరించుకునే
1: పర్వదినాలి
0: కళలకు
1: దుర్గాదేవి
0: నిలుస్తుంది
1: దుర్గమ్మ తల్లి మనకు ధైర్యాన్ని గుర్తు
0: చేస్తుంది
1: లక్ష్మీ తల్లి
0: శ్రేయస్సును
1: సమృద్ధిని
0: సూచిస్తుంది
1: సరస్వతి తల్లి జ్ఞానానికి
0: విద్యకు
1: కళలకు
0: ప్రతీకగా
1: నిలుస్తుంది

నవరాత్రుల పవిత్రతను స్మరించుకుంటూ ఇప్పుడు మన మనసులను తిరుమల కొండల వైపు మళ్ళిద్దాం. ఏదు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ నామాలను పలికిన నవరాత్రులను పవిత్రతను స్మరించుకుంటూ ఇప్పుడు మన మనసులను తిరుమల కొండల వైపు మళ్ళిద్దాం. ఏదు కొండల వాడ వెంకటరమణ గోవింద స్మరణ మనకు తెలియజేస్తుంది. ఈ నామాలను పలికినప్పుడు కలిగే అనుభూతి మాటలు పూర్తిగా వర్ణించలేనిది. భక్తుడికి భగవంతునిలో కష్టాల మధ్య ఆశ లోతైనదు. ఈ నామస్మరణ మనకు తెలియజేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్ష దైవంగాల భక్తులు సమర్పించేందుకు జీవితంలో ఎదురయ్యే కష్టాల మధ్య ఆశ్రయిస్తారు. కోల్పోకుండా పూజలు మరో విశేషమైన ప్రశాంతతను పొందేందుకు తరువాత తమ కోరికలను స్వామివారి పాదాల చెంత సమర్పించేందుకు అనేక మంది భక్తులు ఆయనను ఆశ్రయిస్తారు. స్వామివారిని పూజలు మరో విశిష్టమైన అంశం పాట తరువాత.

భక్తుడు తన మనసులోని భావాలను భగవంతునికి ఎలా తెలియజేయాలి? కొందరు ప్రార్థన ద్వారా తెలియజేస్తారు, మరికొందరు మౌనంగా ధ్యానం చేస్తారు, ఇంకొందరు రూపంలో తన మనసులోని భావాలను భగవంతునికి తెలియజేయడం అనేది కేవలం వినోదార్థన ద్వారా తెలియజేస్తారు, మరికొందరు మౌనంగా ధ్యానం చేస్తారు, ఇంకొందరు కలిసి పాట రూపంలో తమ భక్తిని వ్యక్తపరుస్తారుగా ఉన్నప్పటికీ భక్తి సంగీతం అనేది కేవలం వినోదం కాదు, అది మనసును ఏకాగ్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ కార్యక్రమంలో పలువురు కలిసి పాడినప్పుడు కీర్తనలు స్వరాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ పూజారుల అద్భుతంలో ప్రార్థనలో పాల్గొనడం మనకు సుపరిచితమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ కార్యక్రమంలో కూడా భక్తులు కలిసి కీర్తనలు పాడడం, తాళం వేయడం, పూజారుల అధ్వర్యంలో ప్రార్థనల్లో పాల్గొనడం మనకు సుపరిచితమైన దృశ్యం.

మన గుళ్ళు మార్మోగే గోవింద గోవింద అనే నామస్మరణలు ఒక సామూహిక ఆనందం ఉంటుంది. ఆ క్షణంలో వ్యక్తిగత ఆందోళనలను పక్కన పెట్టి అందరూ కేవల భావంతో మార్మోగే గోవింద సమయంలో మనం నామస్మరణ ఒక సామూహిక ఆనందం ఉంటుంది. ఆ క్షణంలో వ్యక్తిగత ఆందోళనలను పక్కన పెట్టి మన పిల్లలు అందరూ సద్భక్తి భావంతో కలిసిపోతారు. మన సమాజంలో సమయంలో మనం కూడా ఒక్కసారి మనసారా స్వామి వారిని స్మరణతో మన కుటుంబాలపై ఆయన కృప ఉండాలని మన పిల్లలు సన్మార్గంలో నడిపించాలని మన సమాజంలో ప్రేమ ఐక్యత పెరగాలని ప్రార్థిద్దాం. గోవింద నామస్మరణతో మన తదుపరి భక్తి గీతాన్ని వినేద్దాం.

0: అయినప్పుడు ఆలయ వాతావరణం ఒక్కసారిగా మరింత ప్రశాంతంగా మారుతుంది. పూజారి మంత్రోచ్చారణ, గంటానందం, ధూపదీపాల సువాసన, మంగళహారతి,
1: పూజ ప్రారంభమైన
0: శ్రీ వెంకటేశ్వర ఆలయ వాతావరణ
1: నిధిలు
0: ఒక్కసారిగా మరింత ప్రశాంతంగా మారుతుంది.
1: ప్రార్థిస్తారు
0: పూజారి మంత్రోచ్చారణకుడు,
1: స్వామి అభిషేకం
0: చేయడం, ధూపదీపాల సువాసన,
1: మంగళహారతి
0: వెలుగు,
1: మన
0: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలు
1: ప్రతి ఒక్కరైన
0: నిశ్శబ్దంగా
1: నిలబడి
0: మన పెద్దలు ఈ పూజా సంప్రదాయాలను
1: స్వామి వారికి
0: అభిషేకం
1: చేయడం,
0: అలంకరించడం,
1: తరతర
0: నైవేద్యం
1: సమర్పించడం,
0: మన
1: సంప్రదాయంలోని
0: ప్రతి ఆచారానికి
1: ఒక ప్రత్యేకమైన
0: ఆధ్యాత్మిక
1: భావం ఉంటుంది.
0: మన పెద్దలు ఈ పూజా సంప్రదాయాలను
1: కేవలం
0: ఒక ఆచారంగా
1: కాకుండా
0: తరతరాలకు
1: అందించాల్సిన

0: Every hour, radio marches.
1: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం. స్వరాల వేదికని కార్యక్రమంలో ఇవాళ మనం విశేషంగా కొన్ని భక్తి పాటలను ప్రసారం చేస్తాం. శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, భక్తి సుస్వాగతం. స్వరాల వేదిక అనే కార్యక్రమంలో ఇవాళ మనం విశేషంగా కొన్ని భక్తి పాటలను ప్రసారం చేస్తాము. ఇంకా మీ శ్రవణానందం కోసం ప్రసారం చేస్తున్నాము. మీ భక్తి భావాన్ని ఇంకా పెరగడానికి

వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కొండలపై తిరుమల ఏడు కొండలతో ప్రసిద్ధి చెందింది. ఈ ఏడు అసలు శ్రోతలారా, శేషాద్రీశ్వర స్వామి వారి గరుడాద్రి ఆలయాద్రి ఆంధ్రప్రదేశ్వరి నారాయణ కొండలపై మరి వెంకట తిరుమల ఏడు కొండలతో అందువల్ల సిద్ధి స్వామి వారిని ఈ ఏడు కొండల వాడు శేషాద్రి నీరాద్రి గరుడాద్రి ఆంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి మరి వెంకటాద్రి అని పిలుస్తారు. అందువల్ల స్వామి వారిని ఏడు కొండల వాడు అని భక్తులు ఆప్యాయంగా పిలుస్తారు.

భక్తులను రక్షించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుమలలో వెళ్ళిశారని విశ్వసిస్తారా. పురాణ కథల ప్రకారం శ్రీ మహావిష్ణు వివాహం కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుమలలో వెళ్ళిశారని విశ్వసిస్తారు. స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసి

0: సమస్యలను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికను తమ కోరికలు దేవుడి తర్వాత స్వామి వారికి తమ జీవితంలోని కష్టాలు
1: బాధలు స్వామి వారికి పాటలను మీరు బాగానే మెచ్చుకున్నారు.
0: తమ కోరికలు ఫేరిన తర్వాత స్వామి వారికి
1: అవునండి శ్రోతలారా, నేటి కార్యక్రమాన్ని మనం ప్రసారం చేసిన భక్తి పాటలను మీరు బాగానే మెచ్చుకున్నారని ఆశిస్తున్నాం. ఇంటితో మిత్రుడికి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభరాత్రి.